0: ఇవ్వా కాంచ నాచులు సినే
1: నాచ్ లే బల్గు మమ్మ సిఖేనే గా నిత్యా
0: దా అంత నాచు
1: ఎట్ కిలో ఇవ్వాలను
0: ఎవత
1: ఎట్ కిలో ఇవ్వాలను